0: ఓనమ
1: సంధి వేదన ఒకట ప్రబలమ విద్యానుకూల విసదము ఓతుషీల్ యాక్టివ్ ప్లస్
2: Green Life Plantation Private Limited. I'm going to live.